పచ్చత్తరు రావడ కుమ్మకడు హనుమన్ని యోతత్వ భాగోతతం. ఏ ఆలస్యతో కప్టి జట్ట పరజాలో నిష్కిజా మంటిజా ట్యాక్కై టీక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా. మైలే బల్ల చిని తలాయి త బడ లెత్ర వయసు దుర్జనా తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సరణం.